నమయల్లా మెరివ జనర భూతాయి మెచ్చువుదిల్లా తుడివ జనరీ తాయి మరివుదిల్లా మన్నే వన్ను.